0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్ వయలిన్ వాద్యం వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ ధన్వాడ అనంతరావు. భైరవి రాగాలాపన, తానం, త్రిశ్రజాతి త్రిపుట తాళం, పల్లవి సాహిత్యం, నీరజాక్షి కామాక్షి నిఖిలలోక జనని నిరంజని.
2: Listen to a Ragam Tanam Pallavi on violin by Shri Pudukkottai R. Ramanathan in Rag Bhairavi, set to Trishrajati Triputatal. He is accompanied on Murdangam by Shri Dhanwada Anantarao. Lines of the Pallavi are Neerajakshi Kamakshi, Nikhila Loka Janani, Niranjani.

0: కర్ణాటక శాస్త్రీ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్ వయలిన్ వాద్యం విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ ధన్వాడ అనంతరావు.
1: యు ఆర్ లిస్నింగ్ టు ఎ రాగం తానం పల్లవి ఆన్ వయలిన్ బై శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్. హీ వాజ్ అకంపనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ ధన్వాడ అనంతరావు.
0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ దండమూడి రామ్మోహన్ రావు మృదంగ లయ విన్యాసం వింటారు. ఆది తాళం.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు విల్ నౌ లిసన్ టు ఎ లయ విన్యాసం ఆన్ మృదంగం బై శ్రీ దండమూడి రామ్మోహన్ రావు ఇన్ ఆది తాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ దండమూడి రామ్మోహన్ రావు మృదంగ లైవిన్యాసం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు ఎ లైవ్ విన్యాసం ఆన్ మృదంగం బై శ్రీ దండమూడి రామ్మోహన్ రావు. This program was contributed by
0: Akashvani Hyderabad
1: for Ragam 24/7 DTH. Anytime Indian music.